ఉన్నవరి కషిగ దబరి రజకు శిన్న గొల్డి నమద సర మన మంది నమరాదిస్తో బవరాజ కుంకుమ దేవ భాయ ధోర కరి భాన్ భాన్ ఉన్నవరి కషిగ దబరి రజకు శిన్న గొల్డి నమద సర మన మంది నమరాదిస్తో బవరాజ కుంకుమ దేవ భాయ ధోర